0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి వర్ధని గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ టైటిల్ బై కుమారి డి వర్ధని. షీ ఇస్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి బాగాయనయ్యా, చంద్రజ్యోతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
4: Kumari Vardhani begins her vocal recital with a composition of Saint Tyagaraja in Rag Chandra Jyoti, Baganaya, set to Aditaal.

0: ఇప్పుడు వినండి హంస వినోదిని రాగంలో పురందరదాసు దేవరనామ యాదవ నీబా ఆదితాళం.
1: You will now listen to a Devaranama of Purandaradasa in Rag Hamsa Vinodini, Yadava Neeba, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినే కరుణ జూడవమ్మ వరాళి రాగం మిశ్రచాపు తాళం శ్యామశాస్త్రి కృతి.
1: Kumari Vartani concludes her vocal recital with a composition of Shyamastri in Rag Varali, Karuna Judavamma, set to Mr. Chaputal.
2: Tadara.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి డి వర్ణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జే భాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు అకర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి డి వర్ధని. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయ భాస్కర్ ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ ట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: Ragam 24/7 DTH, anytime Indian music. In today's program, you'll be listening to Carnatic Classical Vocal Recital by Srimati K. Vandana, supported on violin by Srimati B. V. Durga Bhavani, and on rhythm by Sri B. V. S. Prasad. Ragam, Nirantara Bhala Sangeeta Srimati, Inati Karikamando, Srimati కే వందన గారి కార్తక చేరి వింటారు. వైలిన్ సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని, మృత సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్. ఫస్ట్ లిజన్ టు పురందర దాస కృతి జయ జయ జయ జానకి కాంత ఇంద్రాగ్నాట సెట్టు కడపుతాన్. ముందుగా జయ జయ జయ జానకి కాంతా

చెబుతాడు పురందర దాసుకి విన్నారు. నెక్స్ట్ యూ ఆర్ లిజనింగ్ టు కాదంబరి ప్రియయై యమతస్వామి దీక్షిత కృతి ఎన్ ఆర్ మోహన సెట్ 2.